0: Center 95.5, North South 95.6, 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: తొంభై నాలుగు తొంభై ఐదు పాయింట్ ఆరు తొంభై ఎనిమిది పాయింట్ రెండు మెగాహెర్ట్జ్ మీద ఆర్ఎం త్రీ

94.6 మెగాహెర్ట్జ్ పైన సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం. విశేషమైన కార్యక్రమం తొలి రాగాలు యొక్క కార్యక్రమం. అలవాట్లు ప్రకారంగా ప్రతిరోజు ఉదయపు వేళ 8 గంటలకు మనం హజారైనాం ఇక్కడ మిమ్మల్ని రంజింప చేయడానికి. అవునండి శ్రోతలారా, ఆల్ ద వే మన టాలీవుడ్ లోకం నుంచి కొన్ని మధుర మధురతి స్వరాలు, మనసు పలికే రాగాలు ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అయితే ఈ సోమవారం నాడు మీరందరూ క్షేమంగా ఉన్నారని, మంచి వైబ్స్తో కూడి ఉన్నారని ఆశిస్తూ మొదలు పెట్టిన నేటి కార్యక్రమం ఓ భక్తి పాటతో.

హే సంగీత రసికులారా, మీరిప్పుడు చూంచిస్తున్నారైతే గుర్తుంచుకోండి, దాదాపు 4-5 నిమిషాల నుంచి మనం మొదలు పెట్టినాం నీటి కార్యక్రమం. ఇంకా యు ఆర్ ట్యూనింగ్ టు ద బెస్ట్ ఛానల్ గురి. గుడ్ మార్నింగ్ మరీష్, శుభోదయం.

సంగీత రసికులరా, గుర్తించుకోండి, ప్రతిరోజు మనం కూడి ఉన్నాం ఇక్కడ మిమ్మల్ని రంజింప చేయడానికి. అవునండి శ్రోతలరా, ఓ గంత సంగీత యాత్ర ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అయితే ఉదయపు వేళ మీరు మీ అల్పాహారం తీసుకుంటున్నారైతే సురుచి మన ఎంబీసీ సిబ్బంది తరఫున అదే చిరునవ్వు అదే ఉత్సాహంతో పాటు బ్రింగింగ్ యూ ద లేటెస్ట్ మన టాలీవుడ్.

రసికులారా, ఈ సమయంలో నేను అనుకుంటున్నాను చాలా మంది ఆఫీస్కి వెళ్తున్నారు, అయితే మీరు డ్రైవ్ చేస్తున్నారు, అయితే బోన్ కురాజ్ టు ఆల్ ఆఫ్ యూ, ఇంకా స్టే సేఫ్ ఆన్ ద రోడ్. ఇంకా ఎవరెవరు ఇంట్లోనున్నారు, కొంచెం కబకబా చేస్తున్నారు, అయితే వింటూ ఉండండి మా కార్యక్రమం. ఇంకా జాగ్రత్త ఉండండి, విశేషంగా మీ స్టెప్స్తో పాటు. వాచ్ అప్ యూ స్టెప్స్ అవుట్ దేర్.

అవునండి శ్రోతలారా, సెలవు రోజుల్లో విద్యార్థులందరూ తమ ట్యూషన్స్ కోసం వెళ్తూ ఉన్నారు. అయితే శ్రోతలారా, బుక్ వాష్ టు యూ ఆల్. ఇంకా క్రమశిక్షణ అత్యంత అవసరం మీ విద్యాభ్యాసంలోనే. అప్పుడైనా సరే, కీప్ అప్ యువర్ డిసిప్లిన్.

ఆలోచన ఏమిటంటే శ్రద్ధగా వినండి. అయితే ఈ ఆలోచనలు మిమ్మల్ని బాగానే ప్రోత్సహిస్తున్నారని ఆశిస్తున్నాం. ఇంకా కొనసాగిస్తున్నాం, నీతి కార్యక్రమం వినండి.

పదాలు మారిన కళలు కనుమరుగైన కవితలు అంతమైన నేను నా ప్రాణాన్ని విడిన నీ ప్రేమ కోసం గాలినై మళ్ళీ వస్తాను. అయితే ఈ చిన్ని ప్రేమ కోటతో పాటు కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం.

0: సంగీత రసికులారా, నేటి కార్యక్రమంలో మనం ఎన్నుకున్న ప్లేలిస్ట్ని మీరు బాగానే మెచ్చుకుంటున్నారైతే ఆశిస్తున్నాం. కీప్ అప్ ద స్మైల్ అవుట్ దేర్, కీప్ స్మైలింగ్.
1: 94, 95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.

అవునండి శ్రోతలారా, వింటూ ఉండండి మా కార్యక్రమాన్ని. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ప్రతిరోజు ఇక్కడ 94.5 MHz పైన, విశేషంగా ఇవాళ మీ కృతజ్ఞతో. అవునండి సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీచి కార్యక్రమం. ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

శ్రోతలారా, నిజాయితీ ఉన్న చోట ముందితనముంది, విధేయత ఉన్న చోట ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. అయితే keep the angry part aside and focused on the love side.